0: ఇలా ఆలుగొండ ఆలుగొండ మెంబర్స్ మా దండవేని ఆలుగొండ మింగి అమిల్ల కంత తక్కులనే ఆలుగొండ మింగి ఎత్తి మా వర్షి అదాకేగి మిదని ఏమేమా ఆలుగొండ మింగి ఎబ జహే ఎక్కమ వర బొడ సమాలు కంది విష్ణాకి మసకి ఎక్కువ విశాలక బ్రాణమ కుదురతీ గొత్తం ఫుర్తమ రత్తం ఉపతిపామీన తిమావరి మిహారం అడుగుడు మీకు మీ హాలత్తు బదులు ఉందా దునియేగా మీ వాగతుకి ఫలెన్ను కొని హమజస్సే కన్నోవి తలెన్ను హిక్కై హమజస్సే కన్నోవి ఎంకం వాతి మీ వాగతుకి కుడిగా ఇన్న మాహాలు మీ గెల్లెని గెల్లెని మీ వాగుతకి ఎతనం మీ ఫస్ట్ మేఘం ఓది మేఘం ఏర్గో దౌరం దియ వసాగింది మీ ఫస్ట్ ఉట్టని ఉట్టిని మా కొమ్మి శత్రాతంగా గిర అనెప్రాతంగా ఒడే ఎన్నికల తలసి మీ దిమావని మీకు అలగొడమే నుకో నువా వరకు కంతత్వంగా అలగొడమే పరాతం కురవేతి ఎమ్మెగతికి అలగొడమే పేరు తోరి కనుతరి జహారుగా తంకొల ఉస్కో జహా ఉతకం హమజస్వాసే గొడుదరుగా హీలు జహియక అన్న బేరగొండ రాళి అలగొడమెండక సహం నేర్మక మాత్రే నుకురవేని ఏమా అలగొండమే ఉరిహా గొడుదత్తం హిమాయ కురాసే క్యాప ఫసే హగొత్తుక జహాలం గొడదొరుగా హిలి జాతి అడుగుడమంగి రరసం లిబే గెల్లు తక్కడ కుడేను ఏం మేమా జహా తొహి బేరుగా హిలి ఎతురే గొత్తని హృదయ బేరుగా బొడరాలు కొమ్మగొత్తగా వేస్ అన్న గొత్త రసం అరని గొడదొరుగా హిలి జాపొత్తీమ ఏం కమ్మ అడుగుడు రసం ఉదయంగా కదత్తవుగా సభ వరబ్బుడ పెంబుడు వెళ్తే ఆమెకు అగడక సత్యక పూట దుష్ట పూట మీరసుగా సభ పెంగడం ఆమెతిరేంగా రాగితే ఇంకొక అల్లో స్పృహణ వత్తలాగా రసమైపోడు నిరసకి అడగొత్తకం వారి వెనుక సింగిరగా పెంబుడు వారసిను ఏకం వాతి ఏక గెల్లుంత మీ కారిపహర్సుగా ఉండ పరాయత్తక నులిబెని రంగ్ ఉపదిఫాయిన గుతకం ఎంగి వాణి బయరసకి మెదు అడికం ఉండట కమ వన్య ఇతనక ఫెంగడు తెలుగన్నాను తెలిమి భాగతకి గెదరు అడుముగా ఆమె కొడగొండ వేసి తంకొడ ముసుకొల్లా ఆమె బిహట్టుకు బుద్ధి వరకమ ఏ విశాలక భయ హాదతుగా ఎవ ఆమె బార వేహే వేహమంగ బొడు స్థాయిలు దెమిగ అన్న బొడిగా హమ ఎవ దిమాగే హమ్మ కాలు వర బొడతి గెల్లుంత మిహారకి కురీగమానుక పను అలాపున్న వేగేక మును హిలాప వేగముగా ఉన్న కాలు ఇచ్చేసిందో మిహార మిహని వరంగ్ అగుబొడతి వరంగ్ అగుబొడితే ఇచ్చే బొరే మిహారం ఏకైక టీవీ తక ఇక బావర్ వచ్చేసాం సినిమాలు తక పడుతు ఫ్రిడ్జ్ తక కాలం రాజు మీ కొమ్మచ్చే సమయ కాలకు మధ్య వరబడితే గెల్లంత మీ ఫరాతక మధ్యమే ఉండాలి కనుక ఏక ఆమె వెలిగస్తా జహముగా సమ అడుగుండొస్తాం ధన్యవాదం మిహారం వెలిగకీ శక్తి అహ గుణాయమ రణకే పదే గొడవరకు మెజినగా ముద్దెన్నో వెలిబస్తా జహం కొంతకు బావే అడుగుతుంది అరని వెలిబస్తా తక్కా గొప్ప నూనె దిహవరకు గోడ నూనె ఇసుక గోడని వెలిబస్తా వెలి నగాని ఇహ కొంతకు బావే కొరతమైన అడుగు సమ్మి చేయని ఏ ఆమె నిమావా హాదతుగా ఆమె కుళ్ళియక ఎక్కడ ఆమె ఉన్నతరకం వెళ్ళిపస్తా నగా నిహారు గొడతరం వెళ్ళి ఉండగేతి ఏ కాలకం కొరవేకసే తెగ ఉన్న కొత్తకి కొమ్మె సత్యసకు తనకు హనం కొన్న తనకం వెళ్ళికొలిన మీహకారి వస్తే ఆమె నిపుణి ఎన్నో అని గొత్తకారి నువ్వేమని ఎన్ని ఎన్నో ఎన్నెబడం అస్సలేకి నేను అడగడం ఇంక ఆమె దిమావిజ్జి అడగడం ఇంక కురేనే నంబర్ తక వసీలత ఆమె భగుమగుమతిగా ఫిరాతగా హిపాపస్య బాధ్యత ఎన్ని కూడా కాబట్టి విశాలక బ్రాహ్మణం అడగడం రసుగా పుత్తమైన గురించి నీ కౌన్సిల్ ఉన్న కూడిన దేపడే పోలే ఉండగా ఎన్నో నీ పలిహం కొమ్మ రసకు కాదు ఎవేపడే పోలే ఉండగా కమ్మె దిమా నిమిగం దాపహం మీ మీ అన్నని మీ వరబ్బడు హితాముకు హృతం వరబ్బడు దొరకం ఎన్ని ఏ కొమ్మ గతి కాదు అడగడమే ఇంకా మీ తంతం బలహత్తం ఏక జిమ్మాదారు ఒక మత్తిగా తిబే వేరే పరాయత్తకంగా పోదే ఏమా కొమ్మె కొమ్మె హాలెత్తుగా కొమ్మె వగుతగ్గా అడగడం వాహకకి ఏ పోరు నంగవాసే అడగడమన్నే మీ గుడరి లేకుండా మీ కాల కల జహునీమ మీ వరం ముహిము రయ్యతులు నిపే వరం బొడు ముహిము కురియనమకే లేకుండా కొమ్మె కమ్మె దిమా పోను సార్ తనకి అల్లిపాను రోజు అడగడం మీ గుడని చేయని పుట్టిన కౌన్సిల్ కౌన్సిల్ మీ పల్లి ఉన్న గుళాకే ఎదురుగా మీరునని ఎక్కడానికి బాగా హమజే నిమిప ఎక్కువ దురాలు అడగడం కురిగా విధిహీనం కురకం హుట్ట గుళం మసకే కుర ఎక్కువ అడగడం బాగుంది పోవడం
1: నిపుణులివే
0: ఆమె వరబొడితే గెలుతుంది బలివే సాధక బుణాలు మీహక మీహకు రొక్కుం పెట్టిజ్ నూనె మీహకు గాహకుం పెట్టిజ్ నూనె బియ్య గేక కమె వెజ్ నూనె ఉదారాసి మిఖాలు కొమ్మె కమ్మ అడగడం మీ అంగజని ఉన్న బొడితి పరాయత్తక ఇంక మతి పరాతకం ఫోన్ ఉడగాతి మీ బొడు
1: అస్సలు
0: వరం నికముగా వర వరం హిమాయత్రికం ఇదేం చేయకమంది మాధవ సుబ్రహ్మణ్యం.

0: ancora non facciamo che quelli che mi ricordano del rodo lo baia del rodo lo baia ancora non è tinto da mi ha mirato rodo e ora te ho bello quelli che non chiede tovani ma che ha dunia che va da ruga te lo cago da sa dana detto e non lui den America ma suori mi vidalo vani regano dambar irana sirrum smuggling curagota non è smuggling curagota ti vanno a eccidere regna e mi giacmane chi America è chi con calgometto irana sirrum smuggling mi curani Regan Dumber Vekala, me device the Nivadag. Detect to Kura device the Nivadagging, America, Matinda Bortaka, Michi, Escort Cogging, me and a me theotanker and Nervija Mulkometto. America, a board bar, Regan Dumber, me on Nidima, Matinda Bort Escort Cogging, Manavart and Escort Cogging, Egotan Abadinito, Egotan Nerin Kihabur Haradit Danit. Yet Rangal Egotan Nerida Bang, it would never face. ఏకమకు మీ మీ చిట్రెక్ కుర కంఫర్ట్ తబునాగతం వెజ్జియ నెరే ఫైనని దేతిన్ హతరితి దేతిన్ హతరిత నెరోని మ ములకవెత్త అమెరికాగే మీ మీ అన్ ఎనర్జీ బే వజీరు ఇయ్య యులాన కురితమను మి గతన్ నెరేమే ఇరాన కహమ ఎదేన ఎగ్వెస్ కొతన్ నోన తిమన మ కంట్రోల్ నగాఫీ మే కియా ఎగత వాక దెక్కి వింగేత హమ హమ కుడు కుడు పోయిన్ వాక దెక్కి విత కుడ ఎర్కొలగ తిరేగ అడవగెన్ దియి అమెరికా గతన్ నెరం ఉను బోటెక్ మైనెగ్ జిహి గోవాగ ఎబోటు గోవా గోయిక ngeto mi and me adugen di waake den ka america se bas je bota iran drone hamala dink e magmane ke america ka ikala ama kama ayku hormos kan lo ech nerum kaabil ko nek e ma america dakka waake amala dimanu waake war ngi
1: cha dwara pota shukriya me dega maalo agule ko tunte hisa kore ve maalo matenge to ummed kurane sharot tak kabo nu kurane se america im waake dakkan iran de kolo hed magule ko tunha mati be funa war beenon tere tafsili malumat tak me program me tere kolde bunka program bellevi adi adose hore abefna shukur danama ufaveri wagutukul kadam wakela assalamu alaikum